0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టాలే
0: గారే
1: సూరకి తరది ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ.